పథిరక్షయ ఐలభృత ఐలభృత పథిరక్షయ పథిరక్షయ ఐలభృత యవ్యుధ యవ్యుధ ఐలభృత పథిరక్షయ పథిరక్షయ